కనికటయన్ సుమనక మందులు సీటల బన్ ముని సిరిపాదే బుధుర శ్రీదే సమంత కూటల జాగే కమనీయ